సహృత్ ప్రియతమామిత శుద్ధ బుద్ధి శ్రీమధ్వరాజ భవతాత్త వసుప్రభాతం బ్రహ్మాజ్ఞయాదితి కులే బహుదోష పూర్ణీ జాతోపి భక్తి భరితో భువనం సమస్తం యోపీ పవోది విశదాంబర శంకు కర్ణ శ్రీ రాఘవేంద్ర భవతాత్త వసుప్రభాతం దైత్యేశ్వరం హరి విరోధి హిరణ్యకంతం యోనీనయో హరి పదం పితరం స్వభక్త్యా ప్రహ్లాదమత్య హరి సంభవ కారణాత్మన్ శ్రీ రాఘవేంద్ర భవతాత్త వసుప్రభాతం సోమాన్వయోద్భవ సమస్త సురాజమౌలే భూభార సంహరణతోషిత కృష్ణమూర్తే బాహ్లీక రాజ బహురాజ సుధర్మ ధావన్ శ్రీ రాఘవేంద్ర భవతాత్త వసుప్రభాతం శ్రీకృష్ణదేవ నృపతి సకలం స్వరాజ్యం యస్మై స్వమప్యమలయార్పయదాత్మభక్త్యా శ్రీ వ్యాసరాజ విదూషాంబర దివ్యమూర్తే శ్రీ రాఘవేంద్ర భవతాత్త వసుప్రభాతం శ్రీమూల రామ పద పంకజలోల భృంగ శ్రీ పూర్ణబోధమత రమ్య సుధాబ్ధి చంద్ర శ్రీ గౌతమాన్వయ విభాసక భవ్య సూర్య శ్రీ రాఘవేంద్ర భవతాత్త వసుప్రభాతం స్వీయాన్ సమస్త నిగమాన్ ప్రవిలోక్య సూక్ష్మే సద్భాట్ట సంగ్రహమిషేయ దువర్య వక్త్రే శ్రీజైమి నిర్యమభిపూజయతేతి మోదాత్ శ్రీ రాఘవేంద్ర భవతాత్త వసుప్రభాతం స్పష్టార్థకైరనతి విస్తృత సూక్ష్మ వాక్యైః సూత్రార్థభాసకమవేక్ష్య తంత్ర దీపం వ్యాసో యశోభిరభిపూరయతే సదాయం శ్రీ రాఘవేంద్ర భవతాత్త వసుప్రభాతం స్వస్వీయ శాస్త్రగతమర్థమతోధికం చ దృష్ట్వా యదీయ కృతిషు ప్రణయాతి నమ్రాః అర్చంతి పాణిని ముఖాయ మగాధ బోధాః శ్రీ రాఘవేంద్ర భవతాత్త వసుప్రభాతం రమ్యా సుధా పరిమళోల్లసితా చ కాశే సచ్చంద్రికాపి సుశుభే విలసత్ ప్రకాశా టీకాశ్చలేసురమితైః స్ఫుట భావదీపైః శ్రీ రాఘవేంద్ర భవతాత్త వసుప్రభాతం రమ్యార్ధరత్న పరిభూషిత సర్వగాత్రీ సర్వాశ్రుతిః స్వశిరసా సహితేందిరాయం ఆరోప్య రక్షతి సదా నిగమాంతరాజ్యే శ్రీ రాఘవేంద్ర భవతాత్త వసుప్రభాతం శ్రీ వెంకటార్యవరతిమ్మణ గోపికాంబ దంపత్యనుత్తమ తపఃఫలవైనికాగ్ర్య దారిద్ర్య దుఃఖ భయభంజన పుణ్యమూర్తే శ్రీ రాఘవేంద్ర భవతాత్త వసుప్రభాతం శ్రీ వెంకటార్యవరతిమ్మణ గోపికాంబ దంపత్యనుత్తమ తపఃఫలవైనికాగ్ర్య దారిద్ర్య దుఃఖ భయభంజన పుణ్యమూర్తే శ్రీ రాఘవేంద్ర భవతాత్త వసుప్రభాతం ఆనందతీర్థ జయతీర్థ కవీంద్రతీర్థాః శ్రీరామచంద్ర విబుధేంద్ర జయీంద్రతీర్థాః ఆశీస్యతం ప్రదదతి స్పృహయంతి యస్మై శ్రీరాఘవేంద్ర భవతాత్త వసుప్రభాతం వాదీంద్రతీర్థ సుమతీంద్ర

రఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం గార్హస్థ్యముత్తమ మయాచిత లబ్ధ వృత్యా కష్టేన యో నిరవహోహ్యధునాశ్రితాన్ స్వాన్ సర్వేష్ట లాభ పరిపుష్ట తనూన్ కరోషి శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీమత్ సుధీంద్ర వరయోగి సరస్వతీభ్యాం సంప్రేరితో యతి రహుర్బహునాశ్రమేణ మంత్రాన్ జపస్యను దినం జగతిం పునాసి శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం గంగాది పుణ్య సరితః ప్రణయాతి.

మధ్యాహ్న సంగత శతార్థ విభోరు కాంత్యా దేదీప్యమాన హరిచారు ముఖారవిందం సంగీక్ష మోద కరచారు సుధా.